0: గార ఉయరాత అనుడిన వక్తస్య సత్ నచికా దేవి ద్రుపది అను కకసిన దేవి మాలిని ససత్ నుజు న్యామూర్ ది ఇవిరాత
1: దోహ్ తన్నన్
0: పతి కిచాకంగన్ దిగ
2: మాలిని
0: కలనూన్
2: బాబ్జా పపంగిని ది
1: దోహ్
0: naon atu aya pikeresa naon ieu Gusti Patih teh reuwas anu taya bapadana asa di bentar gelap tengah poe ereng-erengan kaula nung
2: ieu aya hal-hal anu baris ditepihkeun ku kaula ha
0: tapi noda mah kaula nung
2: nyaeta dek ngedalkeun eusi hate anu ieu eusi hate teh muga-muga we Nyimal ini bisa nerima kakang. Hah?
0: Tapi noda mah kaula nung.
3: Bismillahirrahmanirrahim. Assalamualaikum warahmatullahi wabarakatuh. Baraya pis, alhamdulillah ayeuna abdi tos terhubung jeung salah sawios pengguna jamu tetes Alpha Propolis. Mangga urang sapa?
4: Halo, assalamualaikum.
5: Waalaikumsalam.
4: Nepangkeun sareng ibu saha ye, Bu?
5: Ibu Entin Hartini, yuswa 57 tahun.
4: Linggi di Palimana, Ibu?
5: Linggi di Dewasari, Kecamatan Cijengjing, Kabupaten Ciamis.
4: Ibu Entin ngawitan gaduh keluhan panyawat naon wae, Bu?
5: Keluhan panyawatna abdi gula sareng trek paru.
4: Ye panyawat tos lami.
5: Panyawat mah gula nama tos lami, tos aya 10 taun mah. Oh. Teras kawitan mah alim imam. Teras nanti paru nama neme 3 sasi.
4: Pami ye panyawat tos jantan biasana kumaha karosna, Bu?
5: Ya, ngah.